0: అశ్యాముచ్చి భాగబాయి తాని, అశ్యాముచ్చి భాగబాయి తాని, తిచ్చా జల్మాచ్చి ధాని కాని.
1: బరమ ముహూర్తం
0: కొడుపా.